శ్రీరామలలా భగవానికి, శ్రీ ఆనందకన్న భగవానికి, శ్రీ కౌసల్యానందన్ భగవానికి, శ్రీ దశరథనందన్ భగవానికి, శ్రీ కైకేయీనందన్ భగవానికి, శ్రీ సుమిత్రానందన్ భగవానికి, శ్రీ చారుభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథకి, శ్రీ అయోధ్యాధామకి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, ఓ స్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యుకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, ఓ మాతాకి.